0: ఆడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహో వన్.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఇవెన్ నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Don't you wanna, wanna, wanna, wanna, don't you wanna come and get me now?
1: We can pull off an impossible. This is the man who's really gonna be the man who's gonna be celebrated at the Boston Town.
2: Congratulations, Vicky.
3: Thank you.
2: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి, కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఎంజాయ్మెంట్ యువర్లో మనం కాసు ఇట్టామొచ్చా అంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరి పొద్దు ఇంటి పైన కప్పు
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పునగాలు లోడింగ్
0: మస్తు కుది సోను ఎక్క

0: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Aba ponagalu loading.
1: You're listening to KSJO HD2 San Jose.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want

0: Area foods, snacks, sweets and powders. Bay Area and Sacramento lo anni Indian grocery stores lo labhyam. Yalanti preservatives lekunda kammaga tayar cheyabadinavi. Kavya Foods. Amma cheti vanta. Ippudu mee intlo.
1: You know, being an NRI comes with so many responsibilities back home. But that's exactly why I use My Parsu. It's one simple app that connects me to everything I need in India. With My Parsu, I can send money instantly, make merchant payments through UPI, pay all my utility bills, and handle all my logistics through personal shopper, shipping, and mailbox services. All in one place. Their elder care service gives me real peace of mind. And whenever I need to travel, My Parsu even handles travel bookings, flights, buses, trains, quickly and conveniently.
2: My Parsu, one app, all services. Zero stress for NRIs. Download the My Parsu app today from the Play Store or App Store.
3: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ అ స్పెషల్ ప్రైజింగ్. మరింత కాలుష్యం కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.

0: ఊహించని మలుపులు, ఆలోచింపజేసే ఆటలు, ఆనందింపజేసే బహుమతులు, వీటన్నిటినీ కలబోసి ప్రతి బుధవారం మీకోసం మేము తీసుకొస్తున్నాం మీ ఫేవరెట్ షో అష్టాచమ్మ. నేను మీ హోస్ట్ శ్రీదేవి.
1: నేను సతీష్. మా ప్రోగ్రామ్ ని ఆన్లైన్ వినాలంటే virijallu.com కి వెళ్ళండి. అలాగే రైట్ సైడ్ మీదనున్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అన్ని రకాల యాప్ స్టోర్స్ నుంచి ఒకే ఒక పదం అండి, విరిజల్లు, virijallu యాప్ డౌన్లోడ్ చేయండి. అలాగే మీ కార్లో HD2 ఉంటే దాంట్లో 92.3 సెట్ చేసేయండి. సెట్ చేసేస్తే 24 గంటలు మమ్మల్ని తెలుగు కార్యక్రమాలు వినవచ్చు. శ్రీదేవి గారు, ఇంకా మనం కాల్ చేయాల్సిన నంబర్
0: 877-265-5992. కాల్ చేసేయండి. ఇవాళ నేను సతీష్ గారు వచ్చేసాం. చాలా ఇంట్రెస్టింగ్ అంటే వెరీ నాస్టాల్జిక్ టాపిక్ తీసుకొని వచ్చాము. సో అది ఏమిటి అనేది సతీష్ గారు చెప్పాలి. అండ్ ముందుగా మా విరిజలు లిసనర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ ఐఎమ్ షూర్ శానోజేకి మీరు అందరూ వచ్చి ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇట్ వాస్ యునో హ్యూజ్ సక్సెస్ ఇన్ యూనో 80 feet. Both Indian and American flags and people walking with it was a treat to see. So thank you very much to all our listeners out there who participated and who enjoyed and who, you know, has been there with the patriotic spirit. And once again, Happy Independence Day.
1: సో శ్రీదేవ్ గారు, నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, నేను ఫోటోలు ఎవరితోనో షేర్ చేస్తే శ్రీదేవ్ గారి పక్కన ఎవరు కూర్చున్నారు అని క్వశ్చన్ అడిగారు నన్ను ఎవరో. సో
0: అది ఇప్పుడు మాట్లాడలేదు మనం, మేమేదో ఫ్లాగ్ పట్టుకుని వెళ్ళాం అంతే.
1: అంతే, ఓకే, అంతే. సో అదండి ఆయన. సో మనము ఈ వారం నుంచి అంటే కిందటి వారం నుంచి పిల్లల స్కూళ్ళు మొదలైపోయాయి, ఇంకా పిల్లలు చదువుల మూడు అంటే సమ్మర్ అయిపోయింది. ఆ సమ్మర్ అయిపోయింది అనగానే స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ గుర్తుకొస్తాయి. డిగ్రీస్ పాస్ అయిపోవచ్చు, జాబ్స్ రావచ్చు, ప్యాకేజెస్ పెరగవచ్చు, బట్ కాలేజీలో చేసిన అల్లరి, ఆ బ్యాక్లాగ్స్, టెన్షన్ అండ్ క్యాంటీన్ సమోసాస్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి మనకి. ఈరోజు షోలో మనం ఇండియా, ఇంకా US కాలేజ్ ట్రివియా, క్రేజీ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ తెలుగు క్యాంపస్ సాంగ్స్ గురించి ఫుల్ ఆన్ గా మాట్లాడుకుందాం. శ్రీదేవ్ గారు, ఫోన్ లైన్స్ ఓపెన్ గానే ఉన్నాయి.
0: సో కాల్ చేసేయండి. మీతో మాట్లాడటానికి నేను సతీష్ గారు వచ్చేసాము. మీ కాలేజ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ నాస్టాల్జిక్ యునో ఎనీ మెమరీస్ అండ్ ఇవన్నీ తీసుకొని మీరు మాతో కాల్ చేసి షేర్ చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ క్వశ్చన్స్ కూడా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ దగ్గర అన్ని ఆన్సర్స్ ఉంటాయి, మీ దగ్గరే క్వశ్చన్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ టాక్ అబౌట్ యువర్ కాలేజ్ లైఫ్, లెట్స్ టాక్ అబౌట్ యువర్ స్కూల్ లైఫ్. నాట్ ఓన్లీ దాట్, మన కాలేజ్ లైఫే కాకుండా మన పిల్లల స్కూల్ లైఫ్ కూడా ఇట్ another level of experience for all of us. So kabatti call chesi maatladandi 877-265-5992. So college gurinchi, schools gurinchi maatladna kabatti ikkada mana telugu pillalaki mana telugu bhashane nerpinchataniki paathashala eppudu siddhanga undandi. Gata 15 edluga vaaduka bhashani, you know, మీ భాషగా నేర్పించడానికి వాళ్ళకి సులువైన పద్ధతిలో తెలుగు పిల్లలందరూ తెలుగు నేర్చుకుని వాళ్ళకి ఇండియాలో వాళ్ళ అమ్మమ్మలు, నానమ్మలతో, తాతయ్యలతో మాట్లాడుకోవడానికి, తర్వాత వాళ్ళ అంకుల్స్తోని, లేకపోతే అక్కడ పెరిగే పిల్లలతోని, వాళ్ళ కజిన్స్తోని, యూనో, మాట్లాడటానికి వాళ్ళకి భాష వస్తే వాళ్ళ ఫెమిలియారిటీ ఉండటం వల్ల వాళ్ళకి చాలా సరదాగా ఉంటుందండి, వాళ్ళ రిలేషన్స్ డెవలప్ అవుతాయి. సో దీనికి, దీన్ని ఆధారంగా పెట్టుకుని పాఠశాల వారు సో క్లాసెస్ స్టార్ట్ చేశారు. సో మరి స్కూల్ స్కూల్ క్యాలెండర్ ప్రకారం క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. గో టు bata.org, bata.org వెళ్తే అక్కడ మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. యూ కెన్ ఫిల్ ద ఫామ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, యూనో, అకార్డింగ్ టు ద సిటీస్ యూ కెన్ జాయిన్ ద క్లాస్. ఇట్ కెన్ బీ సాటర్డే ఆర్ సండే.
1: సో అదండి, సో పాఠశాల సైన్అప్ చేసేయండి తొందరగా. ఇంకా శ్రీదేవ్ గారు, ఫస్ట్ క్వశ్చన్ అడగచ్చా?
0: చెప్పండి.
1: ఈ రోజుల్లోనే మనకి కళ్ళలోకి వచ్చేవి ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, MIT అనుకుంటాం కదా,
0: అవే.
1: బట్ ఆల్మోస్ట్ 1500 years అగో, థౌజండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేసి ఇండియాకి చదువుకోవడానికి వచ్చిన టైం అది. అంటే మన మన గొప్పతనం అని చెప్పుకోవచ్చు, లేకపోతే మన ఎస్టాబ్లిష్ చేసాం అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రానమీ, మెడిసిన్, మెటలర్జీ, ఫిలాసఫీని పెద్ద హ్యూజ్ రెసిడెన్షియల్ క్యాంపస్. సో ఇప్పుడు మీరు ప్రశ్న అడగండి.
0: సో ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్, మీరు ఆల్రెడీ చెప్పేశారు, సో నెక్స్ట్ క్వశ్చన్ అడగనా?
1: ఓకే, ఫిఫ్త్, ఓకే నేను అడుగుతాను. ఫిఫ్త్ సెంచరీలో బీహార్లో ఎస్టాబ్లిష్ అయిన వరల్డ్స్ ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ పేరు ఏంటి? నేను 4 ఆప్షన్స్ ఇస్తాను. తక్షశిల, నలంద, విక్రమశిల, బనారస్ హిందూ యూనివర్సిటీ. సో ప్రశ్న ఇంకొకసారి అండి, ఫిఫ్త్ సెంచరీలోని బీహార్లో ఎస్టాబ్లిష్ అయిన వరల్డ్స్ ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ యూనివర్సిటీ పేరేంటి? తక్షశిల ఈజ్ వన్ ఆప్షన్, నలంద ఇంకో ఆప్షన్, విక్రమశిల ఇంకొకటి, బనారస్ హిందూ యూనివర్సిటీ. సో వీటిలోని ఏంటి తెలిస్తే కనుక కాల్ చేయాల్సిన నంబర్ 877-265-5992. సో అయినా సో ఇవాళ రేపు ఆలోచిస్తే ఈ కాలంలో పేరెంట్స్ పిల్లల్ని పక్క స్టేట్ హాస్టల్కి పంపించడానికి 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. అలాంటిది ఫిఫ్త్ సెంచరీలో చైనా నుండి బీహార్కి చాక్ బోర్డ్ చదువులు, ఇవన్నీ కంప్యూటర్లు ఇవన్నీ కూడా కాదు, చాక్ బోర్డ్ బోర్డుల మీద రాసే రోజుల్లోనే నడుచుకుంటూ వచ్చారంటే వాళ్ళ సాహసానికి మెచ్చుకోవాలి. ఇవాళ రేపు మనం అంతా ప్రశాంతంగా ఏసీల్లో కూర్చొని ఇటు నుంచి అటు వెళ్ళి కానిచ్చేసి, లేకపోతే కుదరకపోతే హోమ్ స్కూలింగ్ అని ఆన్లైన్ స్కూలింగ్ అని అన్ని నడిపించేస్తున్నాం. అప్పుడు ఆలోచిస్తే ఆ కాలంలోని సపోజ్లీ చైనా నుంచి కూడా వచ్చారట. సో లెట్స్ టేక్ ఎ కాల్.
0: హలో విర్జలకి స్వాగతం. హలో
2: హలో
0: హలో హాయ్, ఎవరు
2: మాట్లాడుతున్నారు? నేను విజయశ్రీ, సాన్ హోసే నుంచి.
0: చెప్పండి, విజయశ్రీ అన్నారు. ఓకే విజయశ్రీ గారు, చెప్పండి ఏం ఆన్సర్
2: చెప్పండి. తక్షశిల.
0: యువర్ ఆన్సర్ ఇస్ తక్షశిల. తక్షశిల యూనివర్సిటీ అంటారు.
1: ఇంకా దాని గురించి ఏమైనా చెప్పగలరా అండి? పేరు కాకుండా ఇంకేమైనా చెప్పగలరా?
2: ఐ డోంట్ నో, సంహౌ నిన్న స్కూల్ టైమ్ లో ఇది నాకు తెలిసింది అన్నట్టు లైక్ బ్యాక్ ఆఫ్ మై మైండ్ ఉన్నది. అంటే
0: ఆ పేరు చాలా ఫెమిలియర్ గా ఉంది.
2: అదే అనిపిస్తుంది తక్షశిల అని, ఎందుకంటే నలంద ఇట్ సంహౌ ఇది కొంచెం కొత్తది అనిపిస్తుంది, బట్ తక్షశిల కొంచెం పాతది. And somewhere
1: north side and Bihar.
0: చెప్పారు
1: మేడం, మీరు మేము చెప్పేది వినట్లేదు. రోడ్ మీద డ్రైవ్ చేస్తున్నారు, ఇలాగైతే అలాగా యాక్సిడెంట్ అవ్వవు, కొంచెం ఫోకస్ చేయండి.
2: బీహార్ అంటే నార్త్ లోనే వస్తుంది కదా కొంచెం.
1: ఓకే, బేరం ఆడాం ఈరోజు, పర్లేదండి.
0: ఇప్పుడు నేను నలంద అంటే కాదంటారా? నార్త్ ఇండియన్ నేమ్ లా లేదా అది?
2: నలంద ఐ అంటే ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ, బట్ తక్షశిల ఎందుకో నాకు బీహార్ సైడ్ నుంచి అనిపించింది. సో నాకు తక్షశిల తక్షశిల
1: అని. సో ఆన్సర్ చెప్తున్నారా శ్రీదేవ్ గారు?
0: నలంద అనిపించలేదంట, కాకపోతే నలంద ఇస్ ది రైట్ ఆన్సర్. మా సతీష్ గారు మొత్తం క్లూ ఇచ్చారు. నేను ఓన్లీ వరల్డ్ లో ఫస్ట్ యూనివర్సిటీ ఏంటి అని అంటే లేదులే అని చెప్పి బీహార్ లో ఎస్టాబ్లిష్ చేసిన యూనివర్సిటీ అని ఒక 4 పేర్లు ఇచ్చారు. సో అలా కన్ఫ్యూజ్ చేశారని నేను అనుకుంటాను, కానీ నలంద యూనివర్సిటీ ఈస్ ది ఫస్ట్ యూనివర్సిటీ విచ్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 5th century. And where, you know, China నుంచి వలస వచ్చి వాళ్ళు చదువుకున్నారు అక్కడ నుంచి వచ్చి. సో నాట్ ఓన్లీ చైనా, అదర్ కంట్రీస్ టు.
1: సో నలంద యూనివర్సిటీలోనండి ఆల్మోస్ట్ 10,000 స్టూడెంట్స్ అండ్ 2,000 టీచర్స్ ఉండేవాళ్ళు. అడ్మిషన్ టెస్ట్ కూడా చాలా టఫ్గా ఉండేట. సో ఎలాగంటే మనకి ద్వార పాలకులు అంటే మనకు తెలుసు కదా, అలాగా ద్వార పండితులు ఉండేవారట ద్వారాల దగ్గర. సో వాళ్ళ ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు పాస్ అయితే యూనివర్సిటీలో ఎంట్రెన్స్
0: లోకి ఎంట్రెన్స్. 70% స్టూడెంట్స్ యు నో క్వాలిఫై అయ్యే వాళ్ళు కాదట, వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళంట.
2: వావ్ వావ్, దట్స్ సచ్ ఎ ప్రౌడ్ థింగ్ రైట్ యాజ్ ఎన్ ఇండియన్.
1: యా
2: తక్షశిల కూడా కొంచెం పాతది అనుకుంటా, బట్ మేబీ
1: నలంద ఇస్ ద లార్జ్. సో ఇంకా ఇక్కడ లైబ్రరీ ఉండేదండి, ఒక నలంద యూనివర్సిటీలో లైబ్రరీ.
0: హలో
1: విజయశ్రీ గారు, వినిపిస్తుందా?
2: హలో
0: విజయశ్రీ గారు, వినిపిస్తున్నామా? మేము
2: వినిపిస్తున్నారండి.
0: సతీష్ గారు వినిపిస్తే ఏం చెప్తున్నారంటే, సతీష్ గారు వినిపిస్తున్నారా? ఓకే ఓకే.
1: ఇప్పుడు శ్రీదేవి గారు, మాకు అర్థమైంది ఏంటంటే మీకే మేము వినిపించమండి, ప్రపంచం మొత్తానికి వినిపిస్తాం కానీ రేడియోలోని మీకే వినిపించాం. చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి అన్నట్టు ఉన్నారు ప్రస్తుతం మీరు. ఓకే, సో లైబ్రరీ ఉంది అండి, నలంద లైబ్రరీ. దే హ్యాడ్ టు బర్న్ ఇట్ డౌన్ బికాస్ ఆఫ్ యునో సమ్ ఇష్యూస్. అది బర్న్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 3 నెలలు కాలిందట, అంత పెద్ద లైబ్రరీ ట. సో దాట్ షోస్ ద అంటే లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, బుక్స్, ఇంకా లైబ్రరీ అంత పెద్దది. సో ఇట్ ఆల్మోస్ట్ టుక్ లైక్ 3 మంత్స్ ట. సో ఇట్ ఈస్ సాడ్, బట్ దాట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో అదండి స్టోరీ. నలంద యూనివర్సిటీ ఈస్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ.
0: ఓల్డెస్ట్ యూనివర్సిటీ.
1: సో దాన్ని అప్పుడు ధర్మ గాంజా అని, దట్ వాస్ ద నేమ్ ఫర్ దట్ బర్నింగ్ కూడా. సో పేరు అలా పెట్టారు. సో సో ఎందుకు అన్నది నేను చూడలేదండి. ఐ వుడ్ హావ్ టు రీసెర్చ్ ఇట్. అండ్ ఇట్ వాజ్ ఎ మల్టీ స్టోరీడ్ లైబ్రరీ ఆల్సో, సపోజ్లీ ఇట్ టుక్ 3 మంత్స్. డీటెయిల్స్ అది చదువుదాం అనుకున్నాను, కుదరలేదు. సో అది మళ్ళీ వచ్చే వారం ఎప్పుడన్నా మీరు కాల్ చేస్తే మళ్ళీ అప్పటికల్లా కాస్త నేర్చుకుని కొంచెం స్మార్ట్ గా కనిపిస్తా, స్మార్ట్ గా వినిపిస్తా.
0: థ్యాంక్ యూ విజయశ్రీ గారు, థ్యాంక్ యూ కాలింగ్. థ్యాంక్ యూ.
1: యా, సో
0: సతీష్
1: గారు,
0: ఈ నలంద నాస్టాల్జియా నుంచి బయటకు వచ్చి ఒక పాట వినేసొద్దామా?
1: యా, ఇలాంటప్పుడు మనం వినాల్సింది కాలేజ్ పాటలే, ఇంకేం వినడానికి కూడా లేదు. లెట్స్ ప్లే ఏ సాంగ్.

0: వెల్కమ్ బ్యాక్ టు వీరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో మరి మనం వరల్డ్ లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ యూనివర్సిటీ నలంద గురించి, అది మన దేశంలో ఉంది అని మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. సో మరి మనం ఉంటున్న దేశంలో ఏముంది మాట్లాడుకుందాం సతీష్ గారు.
1: యా, ఇండియన్ రూట్స్ అయితే చూసేసాం, ఇప్పుడు యుఎస్ హైయర్ ఎడ్యుకేషన్ సైడ్ వైపుకి వద్దాం మన వైపు. యుఎస్లో ఐవీ లీగ్ డిగ్రీస్ కంటే ఒక రేంజ్, ఒక స్టాటస్, ఒక సింబల్ అన్ని ఉంటాయి. బట్ అమెరికాలోని 1776లో ఇండిపెండెంట్ కంట్రీ కాక మునిపే 1636లోని ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేశారు. అది కూడా ఎందుకు స్టార్ట్ చేశారంటే లీడర్స్ కోసం, అంటే యంగ్ లీడర్స్ కోసం. ఇంకా ఎవరైతే ప్యూరిటాన్ అంటే లెటసే క్లర్జీ ఇలాంటి వాళ్ళందరి కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. యుఎస్లో ఐవీ లీగ్ డిగ్రీస్ కంటే ఒక రేంజ్ స్టేటస్ సింబల్ ఉన్నాయి. బట్ అమెరికాలో 1776లో ఇండిపెండెంట్ కంట్రీ, అప్పటికి ఇంకా యుఎస్ అవ్వలేదు, ఇంకా
0: అవ్వలేదు,
1: అప్పటికే మా స్కేల్లోని ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తారు టు ట్రైన్ లెటర్స్ ఏ క్లర్జీ కానీ బిషప్స్ కానీ ఇలాంటి వాళ్ళకి అండ్ యంగ్ లీడర్స్. సో నేను కొంచెం మొదలెట్టాను కాబట్టి శ్రీదేవి గారు మీరు
0: సో 1636లో ఎస్టాబ్లిష్ అయిన యుఎస్లో ఓల్డెస్ట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విచ్ ఇస్ ఐవీ లీగ్ ఏంటి, దాని పేరేంటి? ఆప్షన్స్ నేను ఇస్తాను, మీరు దాంట్లోంచి పిక్ చేయాలి. ఏల్ యూనివర్సిటీ, ప్రిన్స్టన్, హార్వర్డ్ ఆర్ కొలంబియా. ఏల్, ప్రిన్స్టన్, హార్వర్డ్ ఆర్ కొలంబియా యూనివర్సిటీ, ఈ నాలుగిట్లో విచ్ యూనివర్సిటీ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1636 ఫర్ ద హైయర్ ఎడ్యుకేషన్? సో దట్స్ ద క్వశ్చన్. కాల్ చేయాల్సిన నెంబర్ 877-265-5992.
1: వామో, ఐవీ లీగ్ అనగానే నాకు కాలేజ్ ఫీ చూస్తే, కాలేజ్ ఐవీ లీగ్ కాలేజ్ ఫీజు అనగానే చూడంగానే మన కిడ్నీసే కాదు పక్కింటి వాళ్ళ కిడ్నీలు కూడా అమ్మేయాల్సి వస్తుందేమో.
0: Honestly, నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఐవీ లీగ్ అనగానే I've seen people, కిండర్ గార్డెన్ కిడ్స్, అంటే వాళ్ళ కిడ్స్ కిండర్ గార్డెన్ వచ్చినప్పుడు నుంచి ఆలోచిస్తారు ఐవీ లీగ్ మన పిల్లలు వెళ్ళాలంటే ఏం చేయాలి అని. సో అంటే ఐఎమ్ నాట్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఎనీబడి అండి, ఐఎమ్ సేయింగ్ దట్ ప్రెస్టీజియస్ ఇట్ ఈస్ అని చెప్పేస్తున్నా. ఎందుకంటే మన పిల్లలు ఆ లెవెల్లో ఆ యూనివర్సిటీకి, ఐవీ లీగ్ కాలేజ్కి వెళ్ళాలి అని అంటే ద ప్రిపరేషన్ హ్యాస్ టు, అంటే ఫర్ అస్ యాజ్ ఎ పేరెంట్స్ మెంటల్ గా ప్రిపరేషన్ హ్యాస్ టు స్టార్ట్ ఎట్ ద యునో కిండర్ గార్డెన్,
1: వెరీ యంగ్ ఏజ్ అండి,
0: వెరీ యంగ్ ఏజ్. సో ఇప్పుడు క్వశ్చన్ అగైన్, 1636 లో ఎస్టాబ్లిష్ చేసిన ఐవీ లీగ్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ ఏంటి? ఏల్, ప్రిన్స్టన్, హార్వర్డ్ ఆర్ కొలంబియా? ఈ దీనికి ఆన్సర్ తెలిస్తే కాల్ చేయండి 877-265-5992. మరొకసారి మనం ఇవాళ యుఎస్లో, నాట్ ఓన్లీ యుఎస్, మన కాలేజ్ లైఫ్, మన స్కూల్ లైఫ్ గురించి అండ్ యుఎస్లో అండ్ ఇండియాలో అలాగే అన్ని కంట్రీస్లో ఉన్న కాలేజీల గురించి, వాటి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటున్నాము. సో మీకు, మీరు కనుక ఐవీ లీగ్ కాలేజ్కి వెళ్ళుంటే కనుక ఈ కంట్రీకి వచ్చిన తర్వాత, లెటస్ నో, వీ వాంట్ టు నో. నేను కాల్ చేయండి 877-265-5992. అంతేకాకుండా మనం పాఠశాల గురించి మాట్లాడుకున్నాము, మన తెలుగు మన పిల్లల కోసం సులువైన పద్ధతిలో నేర్పించడానికి పాఠశాల వారు ముందుకొచ్చారంటే, గత 15 ఏళ్ళుగా బేరియా తెలుగు అసోసియేషన్ నాందిపల్లికి ఇక్కడి నుంచి తానా వారు యూనో ఆధిపత్యం పుచ్చుకుని అన్ని స్టేట్స్లో కూడా పాఠశాలని నిర్మించారు. మరి మన తెలుగు మన పిల్లల కోసం నేర్పించాలి అని అనుకుంటే కనుక మీ పిల్లలకు తెలుగు నేర్పించాలంటే gotobata.org రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైపోయినాయి. మన స్కూల్ ఇయర్ క్యాలెండర్ ప్రకారం వాళ్ళ క్లాసెస్ కూడా నిర్వహిస్తారు. సో bata.org వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, ఫిల్ చేసేయండి అండ్ యునో లెట్స్ టీచ్ తెలుగు టు అవర్ కిడ్స్.
1: అదండి, సో కాలేజీల గురించి మాట్లాడుకుంటున్నాం, ఐఎమ్ షూర్ అందరూ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతున్నారు. కాలేజీలకి వెళ్ళే వాళ్ళు బయలుదేరారు, ఆర్ లెటర్స్ వచ్చే వారం కల్లా స్కూల్కి వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు రూములు మార్చడాలు అంటే పిల్లలు ఇంట్లోంచి వెళ్తే కనుక హాస్టల్లోని మొదటి సంవత్సరం ఉండడం, ఇదంతా వింటే చాలా, దేర్ ఆర్ లైక్ సో మెనీ థింగ్స్ విచ్ హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్, రైట్? సో పిల్లలు అంటే మిడిల్ స్కూల్కి పిల్లలు, హై స్కూల్కి వెళ్ళడం, హై స్కూల్ పిల్లలు కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్కి వెళ్ళడం అంటే పిల్లలు ఇంట్లోంచి ఇంకా వెళ్ళిపోతున్నట్టే, ఇంకా అక్కడి నుంచి వాళ్ళ జీవితాలు వాళ్ళవి అప్పటి నుంచి. అండ్ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ ఇస్, ఆఫ్టర్ ద కిడ్స్ గో అవుట్ ఆఫ్ హోమ్, లెట్ అస్ సే 12th గ్రేడ్ ఆర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత, సపోజ్లీ బై దట్ టైమ్ ద కిడ్స్ హ్యావ్ స్పెంట్ 95% ఆఫ్ దేర్ టైమ్ విత్ దేర్ పేరెంట్స్ అండ్ ద హోల్ లైఫ్ లెఫ్ట్ అవుట్ ఈస్ లైక్ లెట్ అస్ సే యువర్ డాటర్ ఆర్ సన్ ఈస్ అరౌండ్ 21 years ఓల్డ్ వెన్ దే లెఫ్ట్ హోమ్ ఫ్రమ్ దెన్ ఆర్ 18 మేబీ రైట్ 18 కల్లా వెళ్ళిపోతారు. 18 నుంచి ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు, దట్ ఈస్ జస్ట్ 5% ఆఫ్ దేర్ హోల్ లైఫ్ దట్ దే స్పెండ్ విత్ యూ. సో ఇట్ ఈస్ చాలా పెద్ద మూమెంట్ అండి. సో ఎలాగో మాట్లాడుకుంటున్నాం కాబట్టి సరదాగా ఒక పాట వినొద్దాం. కాలేజ్ అనగానే నాకు ఈ పాట వినక తప్పదు మీ అందరి కోసం ఈ పాట.

0: హలో, విరుచల్లకి స్వాగతం. హలో,
1: అమర్నాథ్ అండి.
0: హాయ్ అమర్నాథ్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నామండి. అది హార్వర్డ్ యూనివర్సిటీ అండి. హార్వర్డ్ యూనివర్సిటీ.
2: అబ్బా,
0: హార్వర్డ్ యూనివర్సిటీ అంటారు. ఇంకా దాని
2: ఇంకో మొక్క ఏంటి సార్? ఇంకో మొక్క ఏంటి సార్ దానికి ఉంది? అబ్బా, మాట మీద నిలబడ్డారు. దేర్ ఇస్ నో సెకండ్ ఆప్షన్, ఇవ్వలేదు అక్కడ. ఓకే,
1: నేనే మొదలు పెడితే ఇంకో యూనివర్సిటీ.
0: బాగుంది బాగుంది, మీరే మొదలు పెడతారు కానీ పెట్టేయండి సార్, మేము కూడా
1: వస్తాం. వెల్కమ్. మీ అందరి ఫ్రీ శ్రోతలకు మీకు మన దగ్గర 10% డిస్కౌంట్ ఇచ్చినట్టు. విరిజల్ టీమంటే ఎక్కడ 10% డిస్కౌంట్ కదా, ఇంక్లూడింగ్ రెస్టారెంట్.
2: శ్రీదేవ్ గారు కరెక్ట్ ఆన్సరా?
0: కరెక్ట్ ఆన్సర్ అమర్నాథ్ గారు, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. హార్వర్డ్ యూనివర్సిటీ ఇస్ ది రైట్ ఆన్సర్.
2: సో సార్, మిమ్మల్ని కాదనే ధైర్యం, ఇదేంటి ధైర్యం కూడా కాదు, ధైర్యం కంటే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ దొరుకుతారు కదా మాకు. సో కరెక్ట్ ఆన్సర్.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్.
2: అండ్ శ్రీదేవ్ గారు
0: చెప్పండి సార్,
2: హార్వర్డ్ స్టార్ట్ చేసింది 1636 లో. ఓకే, స్టార్ట్ అయినప్పుడు క్యాల్కులస్ సబ్జెక్ట్ వరల్డ్ లో ఇంకా ఇన్వెంట్ అవ్వలేదు. మనకేంటంటే కాలేజ్ అనగానే క్యాల్కులస్ లు, మ్యాథ్, క్యాల్కులస్ ఇవన్నీ గుర్తుకొచ్చేస్తాయి. సో హార్వర్డ్ స్టార్ట్ చేసినప్పుడు క్యాల్కులస్ ఇంకా లేదు. ఐజాక్ న్యూటన్ క్యాల్కులస్ అది అయిన 50 ఏళ్ళకి స్టార్ట్ చేశారు. సో హార్వర్డ్ ఎర్లీ స్టూడెంట్స్ కి క్యాల్కులస్ లేకుండా హాయిగా హ్యాపీగా పాస్ అయిపోయారు. అది నా బాధ ఇప్పుడు. క్యాల్కులస్ లేని కాలేజ్ లైఫ్ లో ఒక వైకుంఠపాళి పారడైజ్ అనమాట. అంటే పావులు లేకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఇటు నుంచి అటు
0: కదా. మనం అప్పుడు పుట్టుంటే బాగుండేది కదండి.
2: ఇంకా ఇందాల లైబ్రరీ కాల్చేసామని చెప్పాం కదా, కాల్చేసామని చెప్పాం కదా, అది ధర్మగాంజా అనేసి, దట్ వాస్ ద కాంప్లెక్స్ నేమ్ అనమాట. 4 బిల్డింగ్లు ఉండేవి. అది ఏంటైందంటే, భక్తియార్ ఖిల్జీ అనేసి ఒక ఆయన, అంటే ఒక ముస్లిం లెటర్స్, మొఘల్ ఎంపరర్ ఇన్వేడెడ్ ఇట్ అండ్ హీ బర్న్డ్ దట్ ప్లేస్ అప్. సో దాట్ ఈస్ హౌ ఇట్ ఎండెడ్ అప్ బీయింగ్ బర్న్డ్. అండ్ సో దాన్ని ధర్మగంజా అంటే దాని అర్థం ఏంటంటే ట్రెజరీ ఆఫ్ ట్రూత్ అని అర్థం, లేకపోతే మౌంటైన్ ఆఫ్ ట్రూత్ అంటే కాంచన్జంగా అంటాం చూడండి, అలాగా కొండలాగా. సో దీని అర్థం ధర్మం మీద ఉన్న పుస్తకాలన్నీ అక్కడ ఉన్నాయి కాబట్టి. సో అది అండ్ 3 మల్టీ స్టోరీ బిల్డింగ్స్, అంటే ఆ రోజుల్లో మల్టీ స్టోరీ బిల్డింగ్స్ కూడా లేవు. సో రత్న సాగర, రత్నోధాది అండ్ రత్న రంజక, ఈ 3 అండి బిల్డింగ్ పేర్లు. ఆ 3 లోని ఎన్నో పుస్తకాలు ఉన్నాయి,
0: కాల్చేసారు.
2: సో అదండి. సో మీరు వింటున్నారు అష్టాచమ్మ, మీ హోస్ట్ సతీష్ ఇంకా శ్రీదేవితోటి. ప్రతి బుధవారం సాయంత్రం 7-8 వరకు వినవచ్చు. శ్రీదేవి గారు, చిన్న వాణిజ్య విరామం తీసుకునే సమయం అయిందా?
0: అయిందండి. సో లెట్స్ టేక్ ఎ స్మాల్ కమర్షియల్ బ్రేక్, విల్ బి రైట్ బ్యాక్.
3: ఆర్ యు ఎ రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్? డు యు నో హౌ టు ఇంక్రీజ్ యువర్ వెల్త్? హాయ్, దిస్ ఇస్ సత్య దాసరి. I help clients to build wealth leveraging tax strategies. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.

0: టేక్అవుట్, పార్టీ, కేటరింగ్స్ ఏదైనా సరే, ద బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇన్ ద బే ఏరియా, చాట్ భవన్ ఇన్ మల్టిపుల్ లొకేషన్స్. ఫర్ డీటెయిల్స్ విజిట్ chatbhavan.com.
1: Time is running out. Don't miss your chance to learn AI-powered training with Java, AIML, STET and Python. Limited seats. Real-time training, real results. Enroll now before it's gone. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
2: TNC apply.
3: ఫ్యామిలీతో కలిసి బయటికి డిన్నర్ కి వెళ్తే మనకి కావాల్సింది ఏంటి? చక్కని అంబియన్స్, లాట్స్ ఆఫ్ వెరైటీస్, ఫ్రెష్ గా చేసిన టేస్టీ ఫుడ్ అండ్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. ఇదే మంత్రాన్ని ఫాలో అవుతున్న రెస్టారెంట్ మంత్రా ఇండియా. మంత్రా ఇండియా 288 కాస్టర్ స్ట్రీట్ ఇన్ డౌన్ టౌన్ మౌంటైన్ వ్యూ. 70+ మౌత్ వాటరింగ్ డిషెస్, క్లియర్వన్ కబాబ్స్, ఎలాబరేట్ బ్రంచ్, హ్యాపీ అవర్ స్పెషల్స్, డిన్నర్ బుఫే, ఫుల్ సర్వీస్ బార్, కేటరింగ్ సర్వీసెస్ అండ్ లాట్ మోర్. స్పెషాలిటీ షెఫ్ సర్వింగ్ స్పెషల్ డిషెస్ ఎవ్రీ సింగిల్ డే. For more details, visit MantraIndiaUSA.com. Mantra India. Mantra India.
4: Buying a home is the biggest investment of your life. It's the stepping stone to generational wealth. But you can't build a legacy if you buy the wrong house. That's why you need Nagarajanayya, the real estate and mortgage genie. He gives you access to off-market deals and structures your loan to win.
5: I'm Nagarajanayya. Whether you're on an H-1B visa or a first-time buyer, I turn you into a power buyer so we close in 14 days and I stand behind my work. Love your home or sell it for free. Guaranteed.
4: Don't just buy a home, plan your future. Call Nagarajanayya at 408-805-4653. That's 408-805-4653. Or download his free real estate guide at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
6: PNG Dwellers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
7: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. మనం ఈరోజు కాలేజీల గురించి, యూనివర్సిటీస్ గురించి, ఆగస్ట్ లో జరిగే హంగామా గురించి మాట్లాడుకుంటున్నాము. సో మరి బ్రేక్ కి వెళ్లే ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పేసాం కదండి, ఇంకో కొత్త క్వశ్చన్.
8: సో మన తెలుగు స్టేట్స్ లోని శర్మ గారు, రావు గారు, నాయుడు గారు అందరింట్లో కామన్ డ్రీమ్ ఏంటి? పిల్లలకి ఐఐటి సీట్ రావాలి. ఇండిపెండెన్స్ వచ్చాక ప్రైమ్ మినిస్టర్ నెహ్రూ గారి విజన్ ఏంటంటే సర్కార్ కమిటీ అని ఒకటి పెట్టించి ఇండస్ట్రియల్ ఇంజనీర్స్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయడానికి MIT US మోడల్ లాగా ప్రీమియం టెక్నికల్ స్కూల్స్ బిల్డ్ చేయాలి అనుకున్నారు. సో ఆ తర్వాత శ్రీదేవి గారు
7: చెప్పండి.
8: సో
7: ఆ తర్వాత స్కూల్ బిల్డ్ చేశారు. సో అడుగుతా, ఓకే. సో 1951 వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేశారు. సో వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, విచ్ ఇస్ ఐఐటి, ఏది?
8: సో ప్రశ్న ఏంటి? ప్రశ్న ఇంకొకసారి చెప్పండి.
7: సో 1951 వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ అయిన ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏది? సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం ట్రిక్కి, ఎందుకంటే ఇస్ ఇట్, నేను ఆప్షన్స్ ఇస్తాను. స్టార్ట్ అయింది వెస్ట్ బెంగాల్లో ఈ ఐఐటి ఇన్స్టిట్యూట్, బట్ దాని పేరేంటి? ఈజ్ ఇట్ ఐఐటి బాంబే, ఈజ్ ఇట్ ఐఐటి మద్రాస్, ఈజ్ ఇట్ ఐఐటి ఢిల్లీ, ఆర్ ఈజ్ ఇట్ ఐఐటి కాన్పూర్, ఖరగ్పూర్? సో ఐఐటి బాంబేయా, ఐఐటి మద్రాసా, ఐఐటి ఢిల్లీయా, ఐఐటి ఖరగ్పూరా? దీంట్లో ఏదో ఒకటి చెప్పాలి.
8: సో ఐఐటి కోచింగ్ అనగానే మనకి నారాయణ, చైతన్య,
7: చైతన్య
8: బస్సులు ఇవన్నీ ఎక్కేయడాలు, కానీ
7: ఇప్పుడు కూడా మనప్పుడే కాదండి, ఇప్పటికి కూడా ఇట్ ఇస్ స్టిల్ దేర్, దిస్ ఇస్ స్టిల్ ద సేమ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ ఇస్ కోచింగ్, యు నో, ఐటి స్టూడెంట్స్,
8: అంటే ఓ యా, ఇప్పటికీ చూస్తే అంటే ఒక ఆల్మోస్ట్ 35 ఏళ్ళు 40 ఏళ్ళుగా ఐఐటి క్రేజ్ ఎప్పుడు ఉందండి. సో ఐ థింక్ ఈవెన్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ కనుక చూస్తే కనుక ఇవాళ మోస్ట్ ఆఫ్ ద టాప్ సిఇఓస్ కానీ సిఎఫ్ఓస్ కానీ సిఐఓలు కానీ చూస్తే ఐఐటి నుంచి వచ్చారు, ఐఐటి బ్యాక్గ్రౌండ్ నుంచి. అండ్ ఇవాళ వచ్చి సిలికాన్ వ్యాలీలోని మనం రాజ్యాలు ఏలుస్తున్నాము. సో సో ఐఐటీల గొప్పతనం ఇంత అంత కాదు, కానీ ప్రశ్న ఏంటంటే మొదటి ఐఐటి ఎక్కడా అనేసి. సో ఆప్షన్స్ 4 ఉన్నాయి ఏంటి, బాంబే, మెడ్రాస్, ఢిల్లీ, ఖరగ్పూర్. సో మనము ఏంటి అన్నది మీరు కాల్ చేయాలనుకుంటే నంబరు 877-265-5992, నంబర్ ఇంకొకసారి 877-265-5992. అలాగే మీరు ఐఐటి ఆలమ్నే అయితే కనుక దిస్ ఈస్ ద టైమ్ టు కాల్ అండి, లెట్స్ టేక్ ఏ కాల్.
7: హలో విరిజల్లకి స్వాగతం.
2: హాయ్ సతీష్ అండి, ప్రేమండి.
7: హాయ్ సతీష్ గారు, ఎలా ఉన్నారు?
2: గుడ్ గుడ్, బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
7: ఫైన్ అండి, చెప్పండి.
8: బాగున్నాం సార్, చెప్పండి.
7: ఏ ఐఐటికి వెళ్ళారు మీరు?
2: నేను ఐఐటి పోయింది లేదండి, కానీ మా అల్లుడు,
8: చెప్పండి,
2: మా అల్లుడు ఉన్నారు ఐఐటి, యాక్చువల్లీ ఐఐటి ఖరగ్పూర్ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కాకపోతే తనకు ఐఐటి ఖరగ్పూర్ దొరికినా కానీ మీరు అన్నట్టుగా బ్యాక్ టు మళ్ళీ మన సంగారెడ్డిలో ఉంది కదా పతంచేరు దగ్గర, అక్కడ ఐఐటిలో జాయిన్ అయిపోయాడు.
7: ఓకే ఓకే, ఇట్ వుడ్ హావ్ బీన్ నైస్ ఐఐటి ఖరగ్పూర్ లో చేసి ఉండుంటే గనక కదండి.
8: లేదు, సో సో
7: కానీ ఇంతకు ఆన్సర్ చెప్పలేదు మీరు. మీరు ఆన్సర్ ఏం చెప్పారు?
8: అబ్బా చెప్పారు, వినలేదు.
2: ఐఐటి ఖరగ్పూర్ అదే
7: అన్న అన్నారా? ఓకే ఓకే ఓకే, నేను లేదు, ఐ మోర్ ఫోకస్డ్ ఆన్ హిస్ నెఫ్యూ గోయింగ్ టు ఐఐటి, సో అందుకనే వినలేదు నేను.
2: అండ్ హి ఇస్ ద ఓన్లీ వన్ ఐఐటిఎన్ ఇన్ అవర్ ఫ్యామిలీ టిల్ నౌ.
7: ఆసమ్.
8: కోటి విద్యలు కూటి కోసమే ఎలాగైతే ఏంటి. సో సో ఐఐటి అంటే ఉంది, గౌరవం ఉంది, అన్ని ఉన్నాయి, అండ్ మిగతా వాళ్ళు కూడా దే హావ్ డన్ వెల్, సో ఆల్ గుడ్ అండి. సో ఇంకొకటి ఏంటో తెలుసా, ఇప్పుడు శ్రీదేవి గారు అడిగిన దానికి ఆ ఊరి పేరు కి క్లూ ఏంటంటే ఇట్ హాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్, ఐ వుడ్ సే ఇండియాలోని లార్జెస్ట్ ప్లాట్ఫామ్, రైల్వే ప్లాట్ఫామ్ ఈజ్ ఇన్ దాట్ సిటీ. సో మీ ఆన్సర్ సార్, ఇండియాస్ లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఈజ్ ఇన్ దాట్ సిటీ, మీరు చెప్పిన ఆన్సర్. రైల్వే ప్లాట్ఫామ్, ఇట్ ఈస్ ద లార్జెస్ట్ వన్. సో మీరు ఐఐటి అంటే నేనేం చేశానంటే చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాగే చెన్నైకి వెళ్తే ఐఐటి మెడ్రాస్కి వెళ్ళొచ్చాను, అప్పటి నుంచి జనాలందరికీ ఐఐటి మెడ్రాస్ వెళ్ళొచ్చానని చెప్పేవాడిని అంతే. సో
2: అదిగా మీరు అందుగా ఖరగ్పూర్ కోచ్ ఫ్యాక్టరీస్ అని చెప్పేసి అది అప్పుడప్పుడు విన్నాము. సేమ్ టైమ్ ప్లాట్ఫామ్.
8: ఓకే అది సార్, యా థ్యాంక్స్ అ లాట్ సార్, థ్యాంక్ యూ కాల్ చేసినందుకు. సో లెట్స్ టేక్ ద నెక్స్ట్ కాల్. లెట్స్ టేక్ నెక్స్ట్ కాల్.
7: హలో విరిజల్లకి స్వాగతం.
9: హలో, హాయ్ అండి, గ్వండాని ఫ్రీమౌంట్ నుండి.
7: పేరు ఒక్కసారి చెప్పాలి, వినిపించలేదు.
9: స్వర్ణ.
7: స్వర్ణ, ఓకే, స్వర్ణ గారు చెప్పండి.
9: సో మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్, అది యాక్చువల్లీ వెస్ట్ బెంగాల్ లో ఉంది ఫస్ట్, బట్ ఇట్స్ ఐఐటి ఖరగ్పూర్.
7: ఐఐటి ఖరగ్పూర్ కరెక్ట్ ఆన్సర్ స్వర్ణ గారు. హలో, ఓకే ఉన్నారు, ఓకే వెళ్ళిపోయారు అనుకున్నా, చెప్పండి. దట్స్ ది రైట్ ఆన్సర్, ఐఐటి ఖరగ్పూర్ ఈస్ ది ఆన్సర్. సతీష్ గారు చెప్పండి.
8: ఓకే, సో ఇంకొక కాల్ తీసుకుందాం అండి, లెట్స్ టేక్ అనదర్ కాల్.
7: హలో విర్జల్కి స్వాగతం. హలో,
10: హలో అండి, భాను మాధురి అండి, జస్ట్ జాయిన్.
7: హాయ్ భాను గారు. భాను గారు విర్జల్కి స్వాగతం. సో భాను గారు, ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ భాను గారు. భాను గారు ఇస్ ద పాఠశాల చైర్ ఫర్ ఎంటైర్ యునైటెడ్ స్టేట్స్ అండ్ పాఠశాల మనకి స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి మీరు భానుగారు వెల్కమ్ టు విరిజల్లు యూ కెన్ టాక్ అబౌట్ పాఠశాల.
10: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి అవకాశం ఇచ్చినందుకు. ముందుగా విరిజల్లు యాజమాన్యానికి అలాగే నిర్వహిస్తున్న మీకు కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు. శ్రోతలందరికీ తానా పాఠశాల అనే వేదిక ముఖ్యంగా అమెరికాలో ప్రవాస భారతీయులకు వృత్తి ఉపాధి వ్యాపార రీత్యా ఇక్కడికి వచ్చినటువంటి ఎంతో మంది ప్రవాస లక్షలాది మంది ప్రవాస భారతీయులకి ముఖ్యంగా తెలుగు వారికి తమ మాతృభాషను ఈ తరం పిల్లలకు అందించే విధంగా ఒక వేదికను కల్పించడం ఉద్దేశంగా పాఠశాల స్థాపించబడిందండి. ఆ విధంగా పాఠశాల తానా స్థాపించబడిన కొద్ది సంవత్సరాల తర్వాత తానాతో అసోసియేట్ చేయడం జరిగిందండి. అనుసంధానం చేసిన తర్వాత తానా పాఠశాలగా రూపాంతరం చెందింది. నేను గత మూడున్నర సంవత్సరాలుగా తానా పాఠశాలకు అధ్యక్షునిగా పనిచేస్తున్నాండి. అలాగే ఎంతో సోదర సమానులు అయినటువంటి ఉపాధ్యాయులు కానివ్వండి, అలాగే అంకిత భావంతో నిరంతరంగా పనిచేసేటువంటి ఎంతో మంది సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామండి. ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా సుమారు 2,000 మందికి పైగా పిల్లలకు తెలుగు భాషను అందించగలుగుతాం.
8: సో అదండి, సో సమయం ఆసన్నం అయింది సార్. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించుకోవాలి, క్లాసెస్ ఎప్పటి నుంచి మొదలవుతున్నాయి ఏమన్నా కొంచెం చెప్పగలరా?
10: తప్పకుండా అండి, తప్పకుండా. ప్రతి చోట కూడా రిజిస్ట్రేషన్ తానా .org పాఠశాల రిజిస్ట్రేషన్ అనే డైరెక్ట్ లింక్ ఉంటుందండి. లేదా తానా పాఠశాల రిజిస్ట్రేషన్ అని గూగుల్లో కొట్టినా కూడా రిజిస్ట్రేషన్ లింక్ వస్తుంది. అండ్ క్లాసులు అయితే మాత్రం 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ మొదటి వారం నుంచి కూడా మొదలవుతున్నాయండి. అత్యధిక భాగం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. అమెరికాలో కొద్ది ప్రదేశాల్లో మాత్రమే వ్యక్తిగతంగా ఇన్ పర్సన్ జరుగుతూ ఉందండి. ప్లస్ మీకు సౌలభ్యమైన టైంను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు శని ఆదివారాల్లో. అలాగే మీ పిల్లలకు హోంవర్క్ ఇవ్వటం జరుగుతుంది. ఆ హోంవర్క్ మీరు దగ్గరుండి చేపిస్తూ వాళ్ళని కొంత పర్యవేక్షిస్తే రోజుకు ఒక 10 నిమిషాలు కనుక వాళ్ళతో మీరు కూర్చొని కనుక మాట్లాడి వాళ్ళని చేయగలిగితే మాతృభాషను ఈ తరానికి చేరువ చేసిన వాళ్ళం అవుతాం. భాష బంధానికి మూలంగా చేస్తున్న ఈ ప్రయత్నానికి మీ వంతు సహకారం అందించమని అందరినీ అభ్యర్థిస్తున్నాం.
8: థ్యాంక్స్ అ లాట్ సార్. సో చాలా చాలా విషయాలు చెప్పారు. శ్రోతలందరికీ మనవి అండి, తొందరగా వెళ్ళండి, రిజిస్టర్ చేసుకోండి, మీకు అనుకూలమైన సమయం చూసి సైన్అప్ చేయండి. థ్యాంక్స్ అ లాట్ కాల్ చేసినందుకు అండి, ఇన్ఫర్మేషన్ చేసినందుకు.
7: థ్యాంక్ యూ భానుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
10: తప్పకుండా అండి. ప్రవాస తెలుగు వారందరికీ చివరిగా ఒక విజ్ఞప్తి కూడా అండి, ఇది కేవలం మనం మన పిల్లలకి తెలుగు భాష నేర్పించుకోవటం మాత్రమే కాదండి, మనము భావి తరాలకు మనం అందించబోయే గొప్ప ఆస్తి. అది మన అస్తిత్వంగా భావించండి. మన మనల్ని పెంచి పెద్ద చేసినటువంటి మన పూర్వీకులకు, మన పెద్దలకు, మన తల్లిదండ్రులకు, తిరిగి మన పిల్లలకు మధ్య ఈ దేశంలో అనుసంధానంగా తెలుగు భాషను ఒక వారధిగా, సాంస్కృతిక సారధిగా నిలబెట్టడం, కాపాడుకోవటం, పరిరక్షించుకోవటం మనందరి సమిష్టి బాధ్యతగా భావించి మీ పిల్లలను, మీకు తెలిసిన వారి పిల్లలను తెలుగు నేర్పించండి. తెలుగు భాషను కాపాడుకోవటానికి ముందుకు రండి. ధన్యవాదాలండి.
7: థ్యాంక్ యూ భానుగారు. అదండి, పాఠశాల రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్. తానా .org కి వెళ్ళొచ్చు, లేదంటే bata.org కి వెళ్ళి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లింక్ ఈజ్ అవైలబుల్ దేర్ ఫర్ యూ.
8: సో బ్రేక్ కొంచెం బాద్ మే లేంగే. సో ఇట్ ఈస్ ద స్పెషల్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద స్పెషల్ ఎడిషన్ ఆఫ్ విరిజల్లు సెగ్మెంట్ మనీ మ్యాటర్స్ విత్ లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రీతి మునపాటి గారు. So Preeti has been helping a lot of individuals and families.
11: The person Hello. You're trying to reach is not available.
8: Okay, so it is time for the special edition of Virijallu segment Money Matters with licensed financial expert Preeti Munagapati garu. Preeti has been helping a lot of individuals and families across the USA to achieve their financial goals and stay at the forefront of ever changing financial landscape. To reach her directly for a no obligation free consultation, call Preeti directly at 404-663-1911. That is 404-663-1911. So let's take a small commercial break and be right back.
12: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజ్. మరింత కాన్సెప్ట్ కాంటాక్ట్ us at 510-791-2422 or visit oasisfremont.com.
13: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
14: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు

0: flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
1: Simple. I solve the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or an investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
0: That is a game changer. Call Nagarajan Nayya at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagarajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
2: Bay Area's Grand Ganesh Festival.
3: Grand Ganesh Festival.
2: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha, along with Ganpati Sthapana and Puja. Only Archanas, special aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number desi shopping booths. And lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
4: Grand sponsor Sanjeev Gupta CPA, travel partner Travelopod, powered by Realtor Nagarajan Nayya. Silver sponsors Apex Consulting Services, Kavya Foods and My Pursuit. Prashad sponsor Vijeta Supermarket.
5: Welcome back to Virijallu. Meeru Vintunnaru Astachamma Sridevi and Satish tho mari maa call cheyalsina number 877-265-5992. Satish garu, manam kotta question kelipodama.
6: So manam yuriga మనం కాలేజీల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. హలో అండి, ప్రీతి గారు, యు ఆర్ లైవ్ ఆన్ ఎయిర్. ఎస్ ఎస్, వీ కెన్ హియర్ యూ. ఇట్స్ టైమ్. సో వీ హ్యావ్ ప్రీతి గారు ఆన్ ద లైన్. ఇట్స్ టైమ్ ఫర్ ద స్పెషల్ ఎడిషన్ ఆఫ్ విరిజల్లు సెగ్మెంట్ మనీ మ్యాటర్స్ విత్ లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రీతి మునగపాటి గారు. ప్రీతి హ్యాస్ బీన్ హెల్పింగ్ అ లాడ్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ ఫ్యామిలీస్ అక్రాస్ ద యుఎస్ఏ టు అచీవ్ దేర్ ఫైనాన్షియల్ గోల్స్ అండ్ స్టే అట్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఎవర్ చేంజింగ్ ఫైనాన్షియల్ ల్యాండ్స్కేప్. To reach her directly for a no obligation free consultation, call Preeti garu at 404-663-1911. Andi number inkokka sari 404-663-1911. Hello Preeti garu, welcome to the show.
7: Hello Andi, thank you so much. How are you doing?
6: Doing good Andi. Preeti garu, you will be in the Bay Area starting tomorrow, that is the 18th, and all the way till the 23rd, including seminars this weekend. Please, let's first talk about the seminars and the dates. Can you please share?
7: Absolutely, Andy. Tapakunda, I'm more than happy to share this. So, this weekend, we have two in-person seminars. And these seminars and the group sessions out. Anybody who wants to come and take advantage of my seminar, they can attend them. They are happening this weekend, Saturday and Sunday. Saturday, it will be in Dublin, San Ramon area from 10:30 a.m. to 1:30 p.m. అలాగే సండే ఇట్స్ విల్ బి ఇన్ సనీవేల్ ఏరియా 10:30 a.m. టు 1:30 p.m. ఎగ్జాక్ట్ వెన్యూకి ఆర్ఎస్విపి చేసుకోవడానికి ద ఓన్లీ వే ఈస్ టు టెక్స్ట్ మీ, బికాస్ ఆల్రెడీ స్పాట్స్ ఫిల్ అయిపోయినాయండి. వీ హ్యావ్ వెరీ ఫ్యూ స్పాట్స్ ఇన్ బోత్ ద లొకేషన్ బికాస్ ఇట్స్ ఎ కాంప్లిమెంటరీ సెషన్. ఇట్స్ ఎ ఫ్రీ, నో కాస్ట్. హవెవర్ దిస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ ఆల్వేస్ షేర్. అందుకే ఎప్పుడు బే ఏరియా వచ్చినా కూడా నా స్పాట్స్ ఆల్వేస్ సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి. Because people like to get this information and it's helping them a lot. Tax strategies, so investment strategies, so retirement plans, so 401k rollovers, so pillal college saving plans, will and trust documentation, ila different topics meda nenu seminar lo information istanandi. Alage in today's time, go ahead.
6: Lele cheppandi vintunam.
7: So one last thing is, ee rojullo manaki financial management ent important o, wealth investments ent important o, antakanta important problem okati undandi, that is making sure we are protecting our income. Because job layoffs common aipoyini, you know, AI is replacing a lot of things and all. So alanti vaalla kosam extra source of income ela build cheskovali, of having a part-time career kavachu without letting go our jobs, ekku investments lekunda. The moment edana, you know, an extra income anagane manaki business cheyalante oka fear chaala invest cheyali, capital pettali. So without that ela cheyochu annade I have an option for that. So my seminars lo idu gurinchi

0: డిస్కస్ చేస్తారండి, బోత్ ఆన్ సాటర్డే ఇన్ డబ్లిన్ యాజ్ వెల్ ఎస్ సండే ఇన్ సన్నీవేల్ ఫ్రమ్ 10:30 to 1:30 PM. లిమిటెడ్ స్పాట్స్ ఉన్నాయి, RSVPs రిక్వైర్డ్.
1: సో అదండి కాలర్ టెక్స్ట్ ప్రీతి గారు అట్ 404-663-1911 నంబర్ ఇంకొకసారి అండి 404-663-1911 టు రిజర్వ్ యువర్ స్పాట్ ఫర్ ద సెమినార్స్. అండ్ ప్రీతి గారు, లిసనర్స్ ఆల్సో హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు స్కెడ్యూల్ వన్ ఆన్ వన్ అపాయింట్మెంట్స్ విత్ యూ వైల్ యూఆర్ హియర్ అండ్ యూఆర్ స్టేయింగ్ లాంగర్ ఫర్ ద సేమ్ రీజన్. ప్లీజ్ షేర్ హౌ కెన్ దే డూ దాట్.
0: తప్పకుండా అండి. సో ఎవరైనా కానీ యూనో చాలా మందికి ఫైనాన్సెస్ అనగానే ఒక డిస్కషన్ చేయాలి అని అంటే ఆ పర్సనలైజేషన్ కావాలండి. దే ఆర్ నాట్ కంఫర్టబుల్ డిస్కషన్ దాట్ ఇన్ అవర్ పబ్లిక్ ఎన్వైర్న్మెంట్. జనరల్ ఇన్ఫర్మేషన్ కి సెమినార్స్ హెల్ప్ అవుతాయి, బట్ వన్ ఆన్ వన్ కన్సల్టేషన్ కావాలి, వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఎ స్పెసిఫిక్ థింగ్, మా రిటైర్మెంట్ గురించో, లేకపోతే ట్యాక్సెస్ ఎలా సేవ్ చేసుకోవాలనో, పిల్లల కాలేజెస్ గురించనో, సో దే కెన్ స్కెడ్యూల్ ఎ 1 hour ఫ్రీ కన్సల్టేషన్ విత్ మీ. యూ కెన్ యూనో కాల్ మీ డైరెక్ట్లీ ఫర్ ద సేమ్ రీజన్. నేను వన్ ఆన్ వన్ స్లా దానికి కూడా కొన్ని అపాయింట్మెంట్స్ ఆల్రెడీ బుక్ అయినాయి. దెర్ ఆర్ సమ్ స్లాట్స్ దర్ ఆర్ స్టిల్ అవైలబుల్, సో నాకు కాల్ చేస్తే ఐ విల్ బి ఏబుల్ టు గివ్ దెమ్ ఆప్షన్స్ వాట్ ఆర్ అవైలబుల్ స్లాట్. సో వన్ ఆన్ వన్ కూడా స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఈవెన్ దాట్ ఈస్ ఎ కాంప్లిమెంటరీ సెషన్ అండి, దెర్ ఇస్ నో చార్జ్ ఫర్ దాట్.
1: ఓకే, సౌండ్స్ గుడ్ అండి. సో శ్రోతలందరికీ మనవి అండి, కాల్ ఆర్ టెక్స్ట్ ప్రీతి గారు అట్ 404-663-1911, దాట్ ఈస్ 404-663-1911 టు రిజర్వ్ యువర్ స్పాట్ ఫర్ ద సెమినార్స్. వన్స్ అగైన్ దాట్ వాస్ లైసెన్స్డ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ప్రీతి మునపాటి గారు. టు రిజర్వ్ యువర్ స్పాట్ ఫర్ ద సెమినార్స్ ఇన్ ద వీకెండ్ ఆర్ టు మేక్ వన్ ఆన్ వన్ అపాయింట్మెంట్స్ విత్ హర్ between 18 and 23rd, she is here. So call or text Preeti at 404-663-1911. Thanks a lot, Andi Preeti garu, call chesinanduku and sharing that information. Hopefully, our listeners will show up and you'll have a very good visit to the Bay Area. Thanks a lot for calling in,
0: Andi. Absolutely. Thank you so much, Andi. Appreciate it.
1: హ్యావ్ ఎ గుడ్ వన్. సో అదండి, మీరు వింటున్నారు అష్టాచమా, మీ హోస్ట్ సతీష్, ఇంకా శ్రీదేవి తోటి. శ్రీదేవి గారు, ఒక పాట వినొద్దామా?
2: Sure.
1: ఒక పాట విందాం. Let's play a song.

0: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. మీరు వింటున్నారు అష్టాచెమ్మ శ్రీదేవి అండ్ సతీష్ తో. సో మరి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద షోకి వచ్చేసామండి. ఇందాక పాఠశాల చైర్ తానా నుంచి మాట్లాడారు, అలాగే పాఠశాల క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి సెప్టెంబర్ 1st week నుంచి. మన తెలుగు మన పిల్లల కోసం నేర్పించండి. రిజిస్ట్రేషన్స్ ఆర్ ఓపెన్ అండ్ రిజిస్టర్ ఎట్ పాఠ.org ఆర్ తానా.org వెళ్తే మీకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో మరి మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుస్తాము నేను సతీష్ గారు మీతో మాట్లాడి. మరి అంతవరకు
1: సెలవు అండ్ హ్యాపీ కాలేజ్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవచ్చు. హ్యాపీ కాలేజ్ ఇయర్, హ్యాపీ స్కూల్ ఇయర్ అండ్ స్టే ఫోకస్డ్ అండ్ గెట్ థింగ్స్ డన్. ఇంకా శ్రోతలందరికీ ఒక మనవి ఏంటంటే ఈ పాట వినండి, తర్వాత నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం.
0: గుడ్ నైట్, టేక్ కేర్.
1: గుడ్ నైట్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో. విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meet the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
5: చెప్పాలే గాని టోల్మి అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
4: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నాకేంటి?
1: మాటలు పడే చూసు కదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: India, we're coming for you.
1: Ha ha.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికి వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: రాజు నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా, ఇంకోటి మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
5: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
4: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Gindi.
7: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
6: ఓ కంసామిద.
7: కంసామిదానా అంటే?
6: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
7: కంసామిద
6: బై
7: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండా లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధతి లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్‌వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికి రాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్‌వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? హా, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలిం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కాని టోల్మీ అని పేరుంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: లడ్కియోం కే లియే నహీ హై, ప్లీజ్ నీ సున్నా, ప్లీజ్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెల్.

0: Travelopod.
1: Travelopod.
0: Best and special deals are only available on phone.
2: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా

0: అంటే నాకు భలే ఇష్టం.
1: ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
3: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: back up.
1: We give also an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as a postman now.
2: Congratulations, Ricky.
3: Thank you.
2: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఎంజాయ్మెంట్ యువలో మనం పసు ఇట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak la tak patak mastu gudi zonu. Hey, kitak kitak le api kattu mogi poti downu. Hey, salam kattu chillam kattu mana dera place. Hey, teen maru yella kotti pench zara dosu.
1: Hey, don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop.

stop dancing. Bonacano loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: అయితే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Raju, neppudu van kodutunnadu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
8: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
7: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఆహోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మన పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs, take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: Travelopod. Travelopod. Best and special deals are only available on phone.
1: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
2: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
3: ఒకదంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
4: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
3: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
4: ప్రైవసీ ఎవరికి కావాలండి?
5: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై జోహో వన్.
6: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
7: Zoho One.
8: We give hope of an impossible. This is the man who's really going to be the man who's going to be celebrated at the cost of the town.
9: Congratulations, Vicky.
10: Thank you.
9: థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాచారం